0: పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని 15 పోలింగ్ బూత్లలో నిన్న నిర్వహించిన రీపోలింగ్లో దాదాపు 90% పోలింగ్ నమోదయ్యింది. ఈ రీపోలింగ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు నిర్వహిస్తారు. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు వారికి సహకరిస్తారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నిఘా పాటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల నాయకత్వంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమగ్రంగా చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్కు ఈ 3 దేశాలతో కొనసాగుతున్న రాజకీయ సంబంధాలకు మరింత ఊతమివ్వడంతో పాటు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది. సూరత్లో నిన్న ముగిసిన వైబ్రాంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రపంచ సరఫరాల్లో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలన్నారు. దేశాన్ని స్వయం సమృద్ది గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత కలను సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా అన్నారు.
1: आपदा को हम अवसर में बदले, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की जरूरत है और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को, एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाए, इस पर हमको ध्यान देने की जरूरत है.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. అలాగే లద్దాఖ్, జమ్మూకాశ్మీర్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, బీహార్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాయలసీమ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్లో పగటి సమయాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా

0: నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. నీట్ యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐసీయు, అత్యవసర విభాగాలు, న్యూరో సర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేయడానికి ఇది దోహదపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతరం సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
1: செய்திகள் வாசிப்பவர் முகமது. தலைப்புச் செய்திகள். மேற்காசியாவில் பதற்றமான சூழல் நிலவி வரும் போதிலும் மக்கள் பயன்பாட்டிற்கான சமையல் எரிவாயு சிலிண்டர் விநியோகம் சீராக நடைபெற்று வருவதாக மத்திய அரசு தெரிவித்துள்ளது. மேற்கு வங்க ஃபால்டா சட்டப்பேரவை தொகுதியில் உள்ள 285 வாக்குச்சாவடிகளிலும் மறு வாக்குப்பதிவு நடத்த தேர்தல் ஆணையம் உத்தரவிட்டுள்ளது. நாடு முழுவதும் இளநிலை மருத்துவ பட்டப்படிப்புக்கான நீட் நுழைவுத் தேர்வு இன்று நடைபெறுகிறது. சத்தீஸ்கரில் கான்கர், நாராயண்பூர் மாவட்டங்களை ஒட்டிய எல்லைப்பகுதியில் நேற்று நிகழ்ந்த குண்டுவெடிப்பில் 4 பாதுகாப்பு படை வீரர்கள் வீரமரணம் அடைந்தனர். தாமஸ் கோப்பை பேட்மிண்டன் போட்டியில் இந்தியா வெண்கலப் பதக்கம் வென்றுள்ளது. இனி விரிவான செய்திகள். மேற்காசியாவில் பதற்றமான சூழல் இருந்த போதிலும் மக்கள் பயன்பாட்டிற்கான சமையல் எரிவாயு சிலிண்டர் விநியோகம் சீராக நடைபெற்று வருவதாக மத்திய அரசு தெரிவித்துள்ளது. இது தொடர்பாக மத்திய பெட்ரோலியம் மற்றும் இயற்கை எரிவாயு அமைச்சகம் வெளியிட்டுள்ள அறிக்கையில் சமையல் எரிவாயு சிலிண்டருக்கான முன்பதிவு 99% உள்ளது என்றும் ஓடிபி அடிப்படையில் சிலிண்டர்கள் விநியோகிக்கப்பட்டு வருவதாகவும் தெரிவிக்கப்பட்டுள்ளது. சமையல் எரிவாயு விநியோகஸ்தர்களிடம் சிலிண்டருக்கான பற்றாக்குறை இல்லை என்றும் அதில் குறிப்பிடப்பட்டுள்ளது. மேலும் நாடு முழுவதும் நடத்தப்பட்ட சோதனைகளின் போது 1700 அதிகமான சமையல் எரிவாயு சிலிண்டர்கள் கள்ள சந்தையில் விற்பனை செய்யப்பட்டது கண்டறியப்பட்டு சட்டப்பூர்வ நடவடிக்கை மேற்கொள்ளப்பட்டதாக அந்த அமைச்சகம் தெரிவித்துள்ளது. ஏப்ரல் மாதம் முதல் இதுவரை 200,000 மெட்ரிக் டன்னுக்கும் கூடுதலான வர்த்தக எரிவாயு சிலிண்டர்களும் 22.78 லட்சத்தி

ఆకాశవాణి చెన్నై కేంద్రం సమయం 11:30 నూరు పాయింట్ 1 FM గోల్డ్లో మనం విందాం.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆదివారం, అంటే మన చిన్నారుల కోసం

0: చిన్నారులు, ఈనాటి మన ఆట విడుపులో ఆంధ్ర బాలానందం సంఘం టీనగర్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విందాం.
1: ఆంధ్ర బాలానంద సంఘం చిన్నారులు సమర్పించు

నారులు సమర్పించు ఆట విడుపు కార్యక్రమం విందామా? మొదట గణేష పంచరత్నం ఆలపిస్తున్నారు. శివరంజని, కృత్తిక, కనిష్క, హేమమాలిని.

0: அக்ஷமம்.
1: ఇప్పుడు చిన్నారి అనన్య భగవద్గీతలో శ్లోకాలు చెప్తోందిట, విందామా?
2: భక్తి యోగ అధద్వాదశోధ్యాయగా అర్జున ఉవాచ ఏవం సదదయుత్తాయే భక్తాశ్వాం పరియుపాసతే ఏషాప్యక్షరమవ్యత్ தேஷாம் கே யோக வித்தமஹ ஸ்ரீ பகவானுவாச்ச மையாவேஷ்ய மனோயே மாம் நித்ய யுத்தா உபாசதே ஷத்தயா பரயோ பேதாக தேமே.

0: అరుడిగా సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా చౌలు పుట్ట నుడి వెదసుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడా పెట్టిన భూమిసుల పాలజేరు భువిలో సుమతి.
1: పోతన భాగవతంలోని ఆణిముత్యాల లాంటి పద్యాలు గౌరీ మేధ సాత్విక్ వినిపించబోతున్నారు.

అంత్య వెడలుపు నతిశయిల్లో కాంచనాయ సార కలధౌతమయములై మూడు శృంగంబుల మనసియుండు దట శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూ

వ్యర్థమై సరసిలోనుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హూంకరించి బాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి వరాజు నొడిసి పట్టే కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరిదిగుచు కరకరి బరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతలకు తల భటులరుదు పడన్ ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని

పొయ్యాళించి సంభ్రమ్యై సిరికించెప్పడు శంఖ చక్రం యుగముంచేదో సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతి పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లమును చక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి తన వెంటన్సిరి లక్ష్య వెంట నవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీ కాంతుండు రావచ్చి రొయన వైకుంఠపురంబునన్ కలుగువారా బాల గోపాలమున్ అడిగెదనని కడు అడిజను అడిగిన తను మగుడనుడుగడని అడయుడుగన్ వెడ వెడ జిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నడలన్ ఎంత దయో దాసులపై పంతంబున మకరి బట్టి బాధింపన్ శ్రీకాంతుడు చక్రం పంపెను దంతావళి రాజుగాయ దత్తాత్రేయ శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర

సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఒబ్బిచల రేగె వసుదేవుడుత్సహించే విషధర రిపు గమనునికి విషగళ సఖునికి విమల విషశయనునికి విషభవ భవ జనకునికి విషకు చచను విషము కొనుట విషమేతలపన్.

భక్షించదు. మన్ నియమములేల నీవు మన్నింపవు. మీ అన్నయ్య సఖులను చెప్పెదరు అన్న మన్నేల మరి పదార్థము లేదే. అమ్మ మన్ను తినంగనే శిశువను ఆకొంటేనో వెర్రినో నమ్మన్ చూడకు వీరి మాటలు మదిన్ నన్ నీవు కొట్టంగా వీరి మార్గంబున గతించి.

బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్ కలయ

వికానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళమెత్తు గతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తన్ చక్క నొక్క కేలన్ లీలన్ బాలుండీతడు కొండ దొడ్డ

చక్రంబు పై బడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా సాధు బృందావన

0: விஹாரிணின் நிகில சம்பத்காரிணின் சாது பாந்தவ சத்காரிணி புண்ணியசாரிணி மகாதாரித்ய சம்ஹாரிணின் சுவிபூஷாம்பர தாரிணின் குணவதி சூடாமணின் ருக்மிணின்.
1: விஷ்ணு விலாசினி చెప్పిన పొడుపు కథలు విప్పుదామా?
2: మనం ఇప్పుడు ఒక ఆట ఆడుకుందామా? ఇప్పుడు మనం ఆడే ఆట పేరు నేను అడిగే ప్రశ్నకి సమాధానము. ఆ ప్రశ్న ఏమిటంటే, కథ కాని కథ కానీ కథ ఉన్న కథ ఏమిటది?
0: తెలీదే.
2: సరే, నేనే చెప్తాను. పొడుపు కథ

0: అవునా?
1: సరే, మనం మొదటి కథకి వెళ్దాము. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏమిటది?
0: సూర్యుడా?
1: తప్పు.
0: ఏమై ఉంటుంది?
1: సరే, నేనే చెప్తాను. కర్పూరం.
0: అవునా?
1: అంగుళం గదిలో 60 మంది నివాసం. ఏంటది?
0: స్వర్గమా?
1: తప్పు. నేనే చెప్తాను. అగ్గిపెట్ట.
2: అవునా?
1: ఇప్పుడు మూడో కథకి వెళ్దాం. సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు. ఎవరతను?
2: ఎవరు?
0: ఏమై ఉంటుంది?
1: మీకు సహాయం కావాలా?
0: ఆ,
1: అన్ని కొట్టుల్లో అవి వాడతారు.
0: ఏమై ఉంటుంది అబ్బా?
1: సరే, నేనే చెప్తాను. త్రాసు.
0: త్రాస?
1: మనం ఇప్పుడు నాలుగో కథకెళ్దామా? అందరినీ పైకి తీసుకువెళ్తాడు, కానీ తను మాత్రం పైకి రాడు. ఎవరతను?
2: మెట్ల?
1: తప్పు.
2: మరేంటి?
1: నిచ్చెన.
2: అవునా?
1: మనం ఇప్పుడు ఐదో కథకెళ్దాము. అమ్మకి తమ్ముడిని కాదు, నేను మీ అందరికీ మేనమామని. ఎవరిని నేను?
0: సూర్యుడా?
1: తప్పు.
0: చంద్రుడా ఉంటుందా?
1: సరిగ్గా చెప్పావు. మనం ఇప్పుడు ఆరో ప్రశ్నకి వెళ్దాము. ఇంట్లో మొగ్గ, బయట పువ్వు. ఏంటది?
0: కొంచెం సహాయం చేస్తావా?
1: మనం వర్షం పడుతున్నప్పుడు అది తీసుకెళ్తాం.
2: గొడుగా?
1: సరిగ్గా చెప్పావు. మనం ఇప్పుడు ఏడో కథకి వెళ్దాము. తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు. ఏంటది?
0: గుడ్డలా?
1: తప్పు.
0: ఏమై ఉంటుంది చెప్తావా?
1: దూది.
0: దూద?
1: మనం ఇప్పుడు ఎనిమిదో ప్రశ్నకి వెళ్దాము. ముక్కు మీదకెక్కు, ముందర చెవులు నొక్కు, తక్కు నిక్కుల సొక్కు, జారితే పుటుక్కు.
0: ఇదేదో బాగుంది.
2: ఏమై ఉంటుంది?
1: నేనే చెప్తాను. కళ్ళ చూడు.
2: అవునా?
1: సరే, మనం ఇప్పుడు తొమ్మిదో కథకెళ్దాము. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, మహాలక్ష్మిలాగా ఉంది. ఏంటది?
0: తులసమన?
1: తప్పు.
2: ఏమై ఉంటుంది?
1: గడప.
0: ఓ,
1: సరే, మనం ఇప్పుడు చివరి కథకి వెళ్దాము. ఎందరూ ఎక్కిన విరగని మంచం. ఏంటది? సరే, నేనే చెప్తాను. అరుగు.
0: అరుగా?
1: ఇలాంటి కథలు మరి ఎన్నో మళ్ళీ కలుసుకున్నప్పుడు చెప్పుకుందామా?
0: చెప్పుకుందాం.
3: ఇప్పుడు ఒక జానపద గీతం పాడడానికి హేమమాలిని, కృత్తిక వస్తున్నారు.
4: గల్లు గల్లు గల్లు గల్లు జోడడ్ల బండి చూడు తందనాన తాన, హంసలాగా వంశధార ఎగిసే పరవళ్ళు చూడు తందనాన తాన. గల్లు గల్లు గల్లు గల్లు జోడడ్ల బండి చూడు తందనాన తాన.

0: నిన్ను కన్న భరద మాత గల్లు గల్లు గల్లు గల్లు జోడడ్ల బండి చూడు తంద నాణ తాణ హంసలాగా వంశధారేగిసే పరవళ్ళు చూడు తంద నాణ తాణ.
1: చివరిగా చిన్నారులు మేధ గౌరీ ఒక చక్కటి త్యాగరాయ కృతి ఆలపిస్తున్నారు.
2: ఇంత కన్నానందమేమీ

ఇంతవరకు ఆటవిడుపు కార్యక్రమంలో ఆంధ్ర బాలానందన్ సంఘం టీనగర్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్వయం సమృద్ధి భారత్, వికసిత భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధి పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్కు చేరుకున్నారు. ఐపీఎల్లో భాగంగా ఈ మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు, అలాగే సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మరో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. స్వయం సమృద్ధ భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఎన్ఐఆర్డి పిఆర్లో నిన్న నిర్వహించిన స్వయం సమృద్ధ పంచాయతీ కార్యక్రమంలో వివేక్ భరద్వాజ్ కీలకోపన్యాసం చేశారు. క్షేత్రస్థాయి పరిపాలనకు గల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ స్వావలంబన, సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీల కీలక ఉపకరణాలని, పౌరుల్లో చైతన్యం కలిగించడంలో అవి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియను రద్దు చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభమవుతుంది. తమిళనాడు

లో మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. వారికి 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు సహకరిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 77 కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు. పారదర్శకత కోసం బహుళ స్థాయి భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.

0: దానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి మే 10వ తేదీన సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ధ రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవలందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
1: శౌర్య కేవల శారీరక శక్తి యా యుద్ధ కౌశల్ కా నామ్ నహీ హై. శౌర్య హమారే మన్ కీ వహ్ అటల్ అవస్థా హై జహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ సారే భయ్ యహ్ వ్యర్థ్ హో జాతే హై. శౌర్య వో దివ్య భావ్ హై జహాన్ హమారా ఏక్ సైనిక్ అప్నే మాతా పితా పత్నీ ఔర్ బచ్చో కే స్నేహ్ కే బంధన్ సే ఊపర్ ఉఠ్ కర్ మా భారతి కీ రక్షా కా వ్రత్ లేతా హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్కు చేరుకున్నారు. ఆయనకు జమైకా విదేశాంగ మంత్రి కమీనా జె స్మిత్ స్వాగతం పలికారు. వచ్చే 2 రోజుల్లో జమైకా నాయకత్వం, వ్యాపార వర్గాలు, భారతీయ వలసవాసులతో చర్చలు జరుపుతామని మంత్రి తెలియజేశారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్లను కలిశారు. రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో వికసిత్ బీహార్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్చలు జరిగాయి. బీహార్ అభివృద్ది, దీర్ఘకాలిక ప్రణాళికలు, భద్రతా సంబంధిత అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే రైల్వే మంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, మెరుగైన కనెక్టివిటీ, మొత్తం అభివృద్దిని వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నీట్, యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు, దాని ప్రస్తుత స్థితిని సమీక్షించేందుకు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు అనుకూలంగా కొత్త కార్యక్రమాలు రూపొందించేందుకు మీడియా స్వేచ్ఛపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉంటుంది. శాంతియుత భవిష్యత్తును రూపొందించడం ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. 4 అంతస్తుల భవనంలోని కొన్ని అంతస్తుల్లో అగ్ని చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే 14 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రక్షణ చర్యలు, అగ్ని నివారణ కార్యక్రమాల సమయంలో 10 మందికి పైగా వ్యక్తులను భవనం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. ఈరోజు ఐపీఎల్లో భాగంగా 2 మ్యాచ్లు జరగనున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 3:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం